సాధు. ఉతుం విజయశ్రీ జయ మహాముదురువంట దెల్వినమి గితెల్ పహన్ పూజావన్ పూజా కరము.